కానీ ఖపంగ్ నితా ఒకటి భూక్సంగ్ చించరగ్నో హసలతో అనుకునిస్తావు వెలకన హంబాయి అని ఖపంగ్ నితా ఒకటి భూక్సంగ్ తిరిని ఛాల్కమని పందా హజుల ఫోన్ కహం జతన హంబాయి అంగోళన బసచినాయి జతన కహం క్రింగే టొంగి తె తిని ఛాల్ జతన్ బై కహంఠని కొక్కసరి అంగోళన బసక తావుక్సం బాంగ్లా కొక్టమ ఖనమని యాగులో హైన్ హై చిని కొక్బుర కొక్టమ ఖనలైఫినాయి వెలకన హంబాయి ఫోన్ కహం